0: యక చతుర నార కర కే శృంగార యక చతుర నార కర కే శృంగార మేరే మన కే ద్వార యే అద్భుత జాత హమ మరత జాత హరే హే చతుర నార కర కే శృంగార పరతా గగ గడితా దద తద తప పర దర గ కర దద పర పల కర చతుర నార కర కే శృంగార
1: అయ్యో అర్థం అర్థం రోక్